0: కీర్తిన తమగనదే బాణుగ మాత సరిత తింపల్ నో నియబల అఫేత జవత సౌడి బాకుండా సినేమ పూజ బత్కి నిపిసన్న.
1: Ovintis, nei maki informasaun saung balorong ohing, husi studi sentral kampung alor dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.

0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీత తింఫల్ నో నీ బల అఫేత గవత సౌడి బాకుండా సినిమా పూజ బక్కి నిపిసింది.
1: Ovintis, nemak informasaun balorong ohing, husi studi sentral kampung alor dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.